0: కులమను అధ్యాత్మ సారథిం తడవ యోగీశ్వరన చిత్తదంత చరిన ధాతు గడదే
1: మేరే తప్పిద మహాసముద్రదంతె అర్జునన సేనే ప్రవీరన మేరే ముసుకుత్తిదే ఆదరే ఆతనేను సామాన్యనే హెదరు